సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమకరసి బాలే సరసి యక్ష భవ కమలనాభనుత ముఖజిత హిమకరసి